మిహార్ గడి రేగండు ఆశిజహి అడు సొమ్మంతే గెందవని దివెహరాజ్ జైగాడు దెంగళగుండ్ మేము కురేద్దామని దూనియేగె కళి మీ ప్రోగ్రామాయకు మీ ప్రోగ్రామ్కి పిఎస్ఎం న్యూస్ తయారుకు ఫవ ప్రోగ్రామే